0: ఓఎస్టి
1: ఫిల్మకి లైలా మీ నవారసతేక నదియా హెఫన్నహరునెరును దివేహి డ్రామా ఫిల్మెన్ అబ్దుల్లో సుజావ్ డైరెక్ట్ కొన్ ఆఫతీసం ప్రొడ్యూస్ కురి మీ ఫిల్ముగె తరినకి ఆయిషత్ షిరాణి మూసా జకరియా ఆయిషత్ సీనియా అలీ షమీల్ అది మరియం హలీం ఫిల్ముగె వాహక బినా కొఫౌతి కుడైరు ఎనగె మమ్మయా వకివేఫావా లోబి బేనువా లోఫం అంహిం కుచ్చెక్కమవా లైలాగె మచ్చన్ ఏనాగె కే సియారె కురా జువానకా ఏనాయా దెమిదూఫెదే లోయప్పా ఎ లోయప్పా రహమిత్తిరికంగె తెరేగ దిమావా ఎకి హాదిసాతకం మి ఫిల్మం మిహారు గ్యాకనక తిరి సహరు వెచ్చె ఎకమకు లైలాగె లవతం అటువుమున్ ఎయి తిరి సహర్వీ లవతకెన్ హిం హీవెస్ను అనే మీ దుహకుస్ పానువాణి ఫద అసరుగద లవతకెన్ వకి సమానక నువత అహరక నిస్పెవ్వా ఇహుసాస్తకెన్ను హమ సీతా హితా గుళిఫవా ఇహుసాస్తకెన్

విద్య మీసకున్నే నురుహముగా అంహనుం వార్తకు గతమకి త్యబామిహున హలాల్ వెగిం వాకమె నూనె అది ఫాళు వెగిం హురి హుతురుకం బొడు వెగిం వా ఫాఫై ఎకంబలుం గెనెస్ గన్నకంగా వన్యా మెనువి ఎకంబలున్ నత్యబామిహున్ దీఫా వా తకె తీగి తెరేం బై అతులా గతమట్టక ఎకంబలున్న దతినుకు రాశి అది హేవగతుగా ఎకంబలున్నాయకు ఉళేషి త్యబామిహుం ఎకంబలున్నా నురుహుం తెరి విజ్జనమ దన్నాశ బై ఫహర త్యబామిహుం ఇచ్చక నురుహుం విదానితే అది ఎచ్చగ్గా అల్లాహ్ గిన వెగింవా హేవకం లవ్వా ఫానితే.